0: ఒక్కడిని దిక్కుడుచు నుంచో కరిచేలికిన యేసు క్రీస్తు.
1: Win yung migan matin kamawa duwa ko gan mamiki di ake win phone ma ake vok malay
0: ni chako chawa pa naka chawa pa wario mo diku
1: win phone palo ba ini no duchu ipiara boru ya bung wentonera beach speak fm we bedikare me rochu kuni win